0: సదుగో కరే
1: సదుకో సదుకో సదుకో సదుకో సదుకో తుంచన నా జనపా
0: సదుకో సదుకో. ओके ब्रेक आ रहा है ना, गाने का पोएट गाए थे बैठा हो जुमा ओ ही वनी ओ ही मोटा में थी.